కాలంక కుంతలే ఔరమ్మ కమల కుసుమ చంపకకే నమ్మ గౌరా ఔ కానరా కళ్యాణ అష్టపుత్ర దీపక కే జానా సబ మిల శ్రీ రాఘవ గావే పంచౌ సంగ భరంగన లావే బేరారీ కర్ణాటీ తరీ గౌరీ గావే ఆసావరీ తెహ పాచే సింధవీ ఆలాపీ శ్రీ రాగ సో పంచౌ థాపీ సాలూ సార్గ సాగరా ఔర్ గోండ గంభీర అష్టపుత్ర శ్రీ రాగ కే గుండ కుంభ హమీర ఖష్ట మేఘ రాగ వై గావే పంచౌ సంగ బరంగన లావే సూరఠ గోండ మలారీ తునీ పున గావే ఆసా గుణ గునీ ఊచే సురసూహో పున కీనీ మేఘ రాగ సో పంచౌ చీనీ బేరా తార గజ తర కేదారా జబలి తర నట ఔ జల తారా పున గావే శంకర ఔ శ్యామా మేఘ రాగ పుత్రన కే నమ్మా కష్ట రాగ్యున గాయే సంగ రాగ నీతీస సభ పుత్ర రాగన్ కే అఠారహ దస బీస కష్ట రాగ్యున గాయే సంగ రాగ నీతీస సభ పుత్ర రాగన్ కే అఠారహ దస బీస వాహిగురు జీ కా ఖాలసా వాహిగురు జీ కీ ఫతే।